శ్రీ పరాభవమాన సంవత్సరం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, ఉత్తరాయణం, దశమి అనగా జూన్ 24వ తారీఖు ఈరోజు బుధవారం. నేటి వనిత వాణి మహిళల కార్యక్రమంలో భాగంగా మహిళలకు సంబంధించిన కొన్ని విషయాలు మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలతో పాటు చక్కని పాటలను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు ఒక మంచి మాటను విందాం. ఒక గోదావరి నది ఒడ్డున ఉన్న చెట్టు నీడలో తాబేలు విశ్రాంతి తీసుకోవడానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మన గూడులో ఉన్న పక్షిని చూచి ఇలా అంది, మీ ఇల్లు ఎంత చెత్తగా ఉంది, విరిగిన కొమ్మలతో కట్టుకున్నారు, వర్షానికి గాలికి ఉంటుందో లేదో తెలియదు, ఇక మీకేమీ రక్షణ ఇస్తుంది. అంతకంటే దారుణమైనది ఏమిటంటే దానిని మీరే కష్టపడి నిర్మించాలి. అదే నా పైన ఉన్న గూడు చూడు ఎంత బలంగా ఉందో, ఏ ఇతర గూడు ఇంత గట్టిగా ఉండదు అంటూ హేళన చేసింది. తాబేలు మాటలు విన్న పక్షి ఇలా చెప్పింది, నేను కట్టుకున్న గూడులో నాతో పాటు నా కుటుంబం మొత్తం ఉండడానికి చోటు ఉంది, కానీ నీ గూడు నీకు తప్ప ఇంక ఎవరికి రక్షణ ఇవ్వలేదు. నీవు తిరగబడితే నీ ప్రాణాలను రక్షించేయడం నీకు కూడా తెలియదు అని చెప్పింది. దీనిలో నీతి ఏమిటంటే అందరికంటే మనమే గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు. ఎవరికి ఉన్న గొప్పతనం వారికి ఉంటుంది, కాబట్టి ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. ఇది ఈనాటి మంచి మాట.

ఎంవీ స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు వస్తుంది. ఎంవీ రాణిలక్ష్మి రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్యద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ జాలీబాయ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు తిరిగి వస్తుంది. ఎంవీ నార్త్ పాసెస్ రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్యద్వీపంకు వెళ్తుంది. అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవీ రాణి చెంగ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి శ్రీ సహ్యద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది.

0: ఉంటుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహ్యద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంకాలం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి కమోటా రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు అనగా 26వ తారీఖు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటుల రాకపోకల వివరాలు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: బీడీ సిగరెట్ కా ధుఆ ధూమ్రపాన్ నా కర్నే వాలోం కే లియే భీ హానికారక హై. యే గలే సే అందర్ జాకే నా సిర్ఫ్ ఫేఫడోం కో నుక్సాన్ పహుంచాతా హై బల్కి కుచ్ హీ మినటో మే ఖూన్ కో గాణా కర్కే దిల్ తక్ జానే వాలీ ముఖ్య నసోం కో నష్ట్ కర్ దేతా హై. ఇస్సే దిల్ మే ఖూన్ సంచార్ కమ్ హోనే లగ్తా హై జిస్సే దిల్ కా దౌరా పడ్ సక్తా హై. पैसिव स्मोकिंग जानलेवा है, इसे नकारें। तंबाकू आज ही छोड़ें। सहायता के लिए 1800-1123-56 पे कॉल करें।

0: तो याद रखना दोस्त, खुद के लिए और अपनों के लिए लेनी है दवा रोज।
1: कौन सी?
0: अरे वही
2: ARTI। तो ARTI बोलो, रोज लिया क्या?
3: HIV/AIDS के साथ स्वस्थ और खुशहाल जीवन जीने के लिए ARTI रोज लिया क्या? नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
4: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
5: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, వనితావాణి కార్యక్రమంలో భాగంగా ఏ వయసులలో మహిళలు ఎలాంటి ఆరోగ్యమైన టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలోని ప్రతి దశలోనూ బాలికలు మహిళలకు కొన్ని ప్రత్యేకమైన అవసరాలు అవకాశాలు ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. బాల్యం, కౌమారం, పిల్లలు పుట్టే వయస్సు, మెనోపాజ్, ఆ తర్వాత దశల్లో మహిళలు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అవసరమైన ఆరోగ్య వ్యూహాలు తెలుసుకోవాలి. బాల్యంలో అన్ని రకాల టీకాలు వేయించడంతో పాటు రుబెల్లా వ్యాక్సిన్, వెలిసిల్లా, HPV వ్యాక్సిన్లు వేయించుకోవాలి. శారీరక వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా ఊబకాయాన్ని నివారించాలి. ఎందుకంటే పిల్లలలో ఊబకాయం యుక్త వయసులో సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా PCOS ఉన్న బాలికలకు యుక్త వయసులో మరిన్ని అనారోగ్యాలతో పాటు పెద్ద వయసులో వైకల్యాలు వస్తాయి. పిల్లలు 6 ఏళ్ల వయసు నుంచి బరువు పెరిగితే అది యుక్త వయసులో ఊబకాయానికి దారితీస్తుందనే విషయం తెలిసిందే. అందువల్ల తల్లిదండ్రులు టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి క్రీడలు లేదా ఇతర పిల్లలతో ఆరుబయట ఆడించడం, ఇలా ఏ రూపంలోనైనా వ్యాయామాన్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. పాఠశాలల్లోనే రోజు గంట పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఉండేలా చూడాలి. యుక్త వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది అవగాహన, జ్ఞానం, ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది. బాలికల ఋతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. పీరియడ్ సమయంలో అధిక రక్తస్రావం వల్ల రక్తహీనతను నివారించడంపై కూడా దృష్టి పెట్టాలి. యుక్త వయస్సు అంటే ఎదుగుదల కాలం కాబట్టి శారీరక, మానసిక సమస్యల నివారణకు మంచి పోషకాహారం, వ్యాయామం చాలా ముఖ్యం. ఇదంతా మామూలు విషయమే అని అనిపించవచ్చు, కానీ మన జనాభాలో చాలామందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, ఈ సాధారణ విషయాల గురించి తెలియదు. ఆరోగ్యం, పరిశుభ్రత, సరైన పోషకాహారం, వ్యాయామంపై తగిన జ్ఞానం లేకపోవడం వల్ల బాలికలు చాలా బాధపడుతున్నారు. జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. నేటి ప్రపంచంలో మహిళల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, అసురక్షిత గర్భస్రావం

రావాలపై సరైన సమాచారాన్ని అందించడం ముఖ్యం. తద్వారా వారు భవిష్యత్తులో క్యాన్సర్, వంధ్యత్వం వంటి తీవ్రమైన అనారోగ్యాల బారిన పడకుండా నివారించవచ్చు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నివారించడానికి అమ్మాయిలు లైంగికంగా చురుకుగా మారడానికి ముందే వారికి HPV వ్యాక్సిన్ ఇవ్వాలి. భారతదేశంలో ఇది ఖచ్చితంగా 13 నుండి 14 సంవత్సరాల మధ్యలోపు ఉండే పిల్లలకు ఇవ్వాలి. సీనియర్ మహిళలు ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర మరియు క్రమమైన ఆరోగ్య పరీక్షలకు ప్రాధాన్యతనివ్వాలి. ఎముకల బలం కోసం కాల్షియం, విటమిన్ డి, గుండె ఆరోగ్యం కోసం పీచు పదార్థాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. వయసు పైబడిన మహిళలు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన ఆరోగ్య సూత్రాలు ఏమిటంటే, ఎముకలు దృఢంగా ఉండేందుకు పాలు, పెరుగు మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు విటమిన్ సప్లిమెంట్స్ వాడవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడానికి తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు మరియు చిక్కుళ్ళు ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేట్గా ఉంచుకోవడానికి రోజు తగినన్ని నీరు త్రాగాలి. రోజు కనీసం 30 నిమిషాల పాటు తేలికపాటి నడక లేదా యోగా చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కీళ్ళ నొప్పులు నివారించడానికి తేలికపాటి స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ ధ్యానం వంటి చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి బీపీ, షుగర్ మరియు శరీరంలో విటమిన్ల లోపాలను పరీక్షించుకోవడం చాలా మంచిది.

శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు యోగా దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని

శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు యోగా దినోత్సవం గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి కారణం ఆ రోజు ఉత్తర అర్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉండడంతో ఈరోజు యోగా దినోత్సవంగా జరుపుకోవడం 2015 జూన్ 21 నుండి ప్రారంభమైంది. ఇంద్రియాలను వశపరుచుకుని చిత్తముని ఈశ్వరుడి మీద పెట్టడమే యోగా. ఇలా ఏకాగ్రత సాధించి పరమార్థతత్వమునకు వెళ్ళడమే యోగా. యోగా అంటే సాధన అని అర్థం. యోగాలో ఎన్నో ఆసనాలు ఉన్నాయి, మరెన్నో సాధనాలు ఉన్నాయి. వీటన్నిటిని చేసేటప్పుడు పాటించే ఏకైక సూత్రం శ్వాసక్రియ సరిగ్గా చూడడం. దీనివల్ల శ్వాసక్రియలోని ఇబ్బందులు దూరమవుతాయి. దీంతోపాటు శరీరంలో హార్మోన్లు విడుదలై శరీరంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఈ కారణంగా చాలా వరకు మానసిక సమస్యలు దూరమవుతాయి. కాబట్టి కంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. క్రొవ్వు నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి యోగా దివ్యౌషధమని చెప్పవచ్చు. మన శరీరంలో అనేక సమస్యలకు ఒత్తిడి ప్రధాన కారణం. యోగా చేయడం వల్ల ఒత్తిడి చాలా వరకు దూరమవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు దూరమవుతాయి. నిద్రలేమి, మానసిక సమస్యలు అన్నీ కూడా యోగాతో దూరమవ్వచ్చు. దీని కారణంగా గుండె సమస్యలు, బీపీ వంటి సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల శరీరంలో మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. యోగా రెగ్యులర్గా చేయడం వల్ల శరీరం తేలిగ్గా అవుతుంది, ఎముకల్లో బలం పెరుగుతుంది, మనసు హాయిగా ఉంటుంది. కాబట్టి జీవితం ఆనందమయమవుతుంది.

శ్రోతలు, వనితావాణి కార్యక్రమంలో భాగంగా గర్భం ధరించిన మహిళలు మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ జర్నీ చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు సమతుల్యాహారం తీసుకుంటే తల్లి ఆరోగ్యానికి, బిడ్డ ఎదుగుదలకు మేలు జరుగుతుంది. అయితే మొదటి 3 నెలలు గర్భిణీలకు పరీక్షా సమయమని చెప్పవచ్చు. వాంతులు, వికారం, నీరసం కారణంగా ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీని కారణంగా బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మొదటి నెలలో తినాల్సిన పదార్థాలు. ఈ సమయంలో గర్భిణీలకు పోలిక్ యాసిడ్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్ అవసరం. కాబట్టి ఆహారంలో చికెన్, చేపలు వంటి లీన్ మాంసాలను తీసుకోవాలి. దీనితో తగినంత మొత్తంలో ప్రోటీన్లు, ఇనుము పొందుతారు. ఐరన్, ప్రోటీన్ కణాలను తయారు చేయడంలో, రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. 2వ నెలలో తినాల్సిన పదార్థాలు. 2వ నెలలో ఆహారంలో పెరుగును తీసుకోవడం మంచిది. పెరుగు తినడం వలన కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తల్లి, బిడ్డ ఎముకల ఆరోగ్యానికి, కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. ఆహారంలో సోయాబీన్ కూడా తీసుకోవాలి. దీనితో ప్రోటీన్, ఫైబర్, పోలిక్ యాసిడ్, ఐరన్ పొందుతారు. ప్రోటీన్ కోసం గుడ్డును తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందులో కోలిన్ కూడా ఉంటుంది. ఇది పుట్టబోయే బిడ్డ అభివృద్ధికి చాలా ముఖ్యమైన పోషకం. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్

ఉన్న చేపలను కూడా తినాలి. ఇది శిశువు మెదడు కళ్ళు అభివృద్ధికి తోడ్పడుతుంది. నెలలు నిండకుండా పుట్టడం ప్రీక్లాంప్సియా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ మొదటి 3 నెలలు ఆరెంజ్ తింటే చాలా మంచిది. దీనిలో విటమిన్ సి, పోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, కొల్లాజెన్ను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఆరెంజ్లో ఉండే పోలిక్ యాసిడ్ న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. ఫైబర్ మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది. ఆకుకూరలు పాలకూరలు ఖచ్చితంగా తినాలి. ఇందులో పోలేట్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ కే పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రక్త కణాల నిర్మాణానికి, ఎముకల ఆరోగ్యానికి, కంటి చూపు, రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడతాయి. గర్భిణీ స్త్రీలు మొదట 3 నెలల్లో టమాటాలు తీసుకుంటే మంచిది. టమాటాల్లో లైకోఫిన్ పుష్కలంగా ఉంటుంది. లైకోఫిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉన్న ఫైటోకెమికల్. లైకోఫిన్ హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతుంది, ప్రీకాల్షిమియాను నిరోధిస్తుంది. సిలగడ దుంపలలో బీటా కేరెట్ పుష్కలంగా ఉంటుంది. కంటి అభివృద్ధికి రోగనిరోధక, పనితీరుకు విటమిన్ ఏ అవసరం. బాదం, వాల్నట్, పిస్తాలు, జీడిపప్పు వంటి నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ మెండుగా ఉంటాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యం, నరాల పనితీరు, చర్మ ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడతాయి. గర్భిణీ స్త్రీలు మొదట 3 నెలలు తగిన జాగ్రత్త తీసుకుంటూ ఆహార పదార్థాల్లో తగినన్ని విటమిన్స్, మినరల్ గత పదార్థాలను తీసుకోవడం ద్వారా పుట్టబోయే శిశువు ఆరోగ్యకరంగా పుడతారు. శ్రోతలు, గర్భిణీ స్త్రీలు మొదటి 3 నెలలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఒక పాటను విందాం. సొంతం చిత్రం నుండి చిత్రపాడని పాట మీకోసం.

శ్రోతలు, నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలతో పాటు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటూ ఇంకా చక్కని పాటలను కూడా విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.